0: లఖండ రేడియో ITN
1: అమృతవల్ట మెచ్చర స్టాండర్డ్స్ తీనే
2: లంకా వగేమ బ్రిటానియా ఆస్ట్రేలియా స్విట్జర్లాండ్ వగే యూరోపా రటవల్ 10 కటత్ యవలని సై ఏ స్టాండర్డ్స్ తీనే
3: కిసివికట కిసివికట హానియక్ నేతి ISO ఎతురు జాత్యంతర ప్రమితిన్ తుణక్ కేతి అమృత
4: వసవిష నేతి దేశీయ కెరివలిన్ పమనక్మ నిపదవన మౌబిమే సారకునే రకత్ పెల్వత్త కెరి దన్ లంగమ కీల్ సూపర్ షాక మగిన్ మిలతే కత హకి
5: අඩසිය වසක් පුරා ජාතියක් විශ්වාසය තිබූ ලොතරැයි නොවේ කිරුල මහජන සම්පත දැන් සතියේ දින හතේම මහජන සම්පත රටටම සම්පත

0: సమ అనుగ్రహాయ
1: రూపాయలు కోటి హతలియ కమ్మునొత్ పునాదక్క రక్క బరి మెగా పవర్ ట్యాగ్ ద డబుల్ విల సూపరి ట్యాగ్ తున ప్రథమ ట్యాగ్ లక్ష 20 లక్ష దికే ట్యాగ్ సమగ సూపరి అంకేట ట్యాగ్ మెగా పవర్
2: సంబుదు సిసిలసే నహవెన మే ఉతుం విసక్ సమజే సియల్ సిత్ మివే సనహేవా
3: FM 93.5 FM 93.7 Lakhanda Radio ITN